0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. విశేషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష కార్యక్రమం. అసలు శ్రోతలారా, నిన్ననే మనం మాట్లాడిన తిరుమల యొక్క మహాత్మ్యం గురించి నేటి కార్యక్రమంలో మనం కొంతవరకు తిరుమల యొక్క మహాత్మ్యం గురించి మాట్లాడటాము. అయితే తిరుమల కేవలం ఒక ఆలయం కాదు, అది ఒక విశ్వాసం, అది ఒక భక్తి భావన, అది కొట్లాడి మంది భక్తుల ఆశ్రయం. మనలో చాలామంది తిరుమలకు వెళ్ళి ఉండవచ్చు, కొందరు వెళ్ళాలని కోరుకుంటూ ఉండవచ్చు. కానీ మనం ఎక్కడ ఉన్న స్వామివారిని భక్తితో స్మరిస్తే మన హృదయంలోనే తిరుమల కొండను దర్శించుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన అనుభవాన్ని మీతోనే పెంచుకోవడానికి ఇవాళ కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం శ్రీ శిక్షా కన్యా గారిని. వినండి తన సందేశం.
1: అందరికీ మా నమస్కారం. ఈ నెల అంటే ఈరోజు 12వ తేదీ, ఈరోజు నుంచి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ప్రారంభించబోతున్నాం. వ్రతం అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం మాత్రమే కాదు, మన శరీరాన్ని మనస్సును ఆలోచనలు పవిత్రంగా చేసుకుని స్వామివారిని మరింత దగ్గరవ్వడానికి ఇది ఒక మంచి ఆధ్యాత్మిక అవకాశం. ఈ వ్రతకాలంలో మనం పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచరణలు గుర్తు చేసుకుందాం. మొదటిది సంకల్పం. వ్రతం ప్రారంభించే రోజున స్వామివారిని స్మరించుకొని భక్తి శ్రద్ధలతో సంకల్పం చేసుకోవాలి. మన కోరికలు మాత్రమే కాకుండా మన కుటుంబం, సమాజం మరియు అందరి శ్రేయస్సు కోసం కూడా ప్రార్థించాలి. రెండవది శుభ్రత మరియు క్రమశిక్షణ. ప్రతిరోజు శుభ్రంగా ఉండాలి, పూజస్థలాన్ని పరిశుభ్రంగా చేయాలి, సాధ్యమైనంత వరకు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారిని పూజించాలి. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక స్తోత్రాన్ని మీరు రోజూ చేయాలి. వినా వెంకటేశం ననాథో ననాథో అనే స్తోత్రం, అది మీరు తప్పకుండా చేయండి. మూడవది నిత్య ప్రార్థన. ప్రతిరోజు కొంత సమయాన్ని స్వామివారి ధ్యానం చేయాలి. ఓం నమో వెంకటేశాయ నమః అని జపించడం, విష్ణు సహస్రనామం, గోవిందనామాలు లేదా మనకు తెలిసిన ఇతర స్తోత్రాలను

0: పారాయణం చేయడం మంచిది. నాలుగోది సాత్వికమైన జీవన విధానం. సాధ్యమైనంత వరకు సాత్వాత్మికమైన శాకాహారమైన ఆహారం తీసుకోవాలి. మద్యం, ధూమ్రపానం వంటి అలవాట్లకి దూరంగా ఉండాలి. అయితే వ్రతం యొక్క అసలైన ఉద్దేశం కేవలం ఆహార నియమాలు కాదు, మన ఆలోచనలు మరియు మన ప్రవర్తనను కూడా పవిత్రంగా మార్చుకోవడమే అవసరం. ఐదవది, కోపాన్ని, చెడు మాటలను నియంత్రించుకోవడం. వ్రత సమయంలో ఇతరులను విమర్శించడం, గాసిప్ చేయడం, గొడవలు పెట్టుకోవడం, కఠినమైన మాటలు మాట్లాడటం వంటి వాటిని తగ్గించాలి. మనం ఎన్ని పూజలు చేసినా మన మాటల్లో ప్రేమ, మనస్సులో ప్రశాంతత లేకపోతే ఆ భక్తి పూర్తి అర్థం ఉండదు. ఆరవది, సేవ. స్వామివారికి చేసే పూజలతో పాటు మన చుట్టూ ఉన్నవారికి సేవ చేయాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, ఇవన్నీ కూడా స్వామివారికి చేసే సేవలే. ఏడవది, కుటుంబంతో కలిసి పాల్గొనడం. పిల్లలను కూడా ప్రార్థనలో, భజనలో, వ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి. మన ఆధ్యాత్మికతతో పాటు మన సంస్కృతి మరియు సంప్రదాయాలను కూడా తరువాతి తరానికి అందించడం మన బాధ్యత. చివరిగా, ఈ వ్రతం పూర్తయ్యే సమయంలో స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మన కోరికలు నెరవేరినందుకు మాత్రమే కాదు, ఈ వ్రతాన్ని భక్తి ఆచరించే అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. వ్రతమంటే కొన్ని రోజుల పాటు నియమాలు పాటించడం మాత్రమే కాదు, మన శరీరాన్ని క్రమశిక్షణ, మనస్సుకు ప్రశాంతత, ఆలోచనలకు పవిత్రత, జీవితానికి మంచి మార్గాన్ని ఇవ్వడం. కాబట్టి ఈరోజు నుంచి మనమందరం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని భక్తితో, శ్రద్ధతో, ఐకమత్యంతో ఆచరించడం ఇట్లు మీకు చెప్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం శుభాకాంక్షలు. గోవింద గోవింద, జై శ్రీ వెంకటేశ్వర స్వామి. ధన్యవాదం.
1: అవునండి శ్రోతలారా, శ్రీ శిక్ష కన్యాగారికి అనేక అనేక కృతజ్ఞతలు అందజేస్తూ కొనసాగిస్తున్నాం నేటి కార్యక్రమం. మనం ఎక్కడ ఉన్న శ్రోతలారా, కేవలం గోవింద గోవింద అని చెప్తూ ఉండండి. ఈ వ్రతం శుభ సందర్భంగా మన ఇంటినే ఒక చిన్న తిరుమలగా భావించి పవిత్రమైన మనసుతో స్వామివారిని ఆరాధిస్తాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మనమందరిని సుఖశాంతులతో కాపాడుగాక. ఓం నమో నారాయణ అంటూ ఉండండి. హరే శ్రీనివాస.
2: కట్టెదురా వైకుంఠము కాణా చైనకొండ

0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: You're listening to RM3 Radio Manoranjan.
3: Megahertz meter, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
4: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
5: సర్వే జనః సుఖినో భవంతు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మా వందనములు, నమస్కారాలు, శుభోదయం. హరే శ్రీనివాస. ఈ బుధవారం ఉదయపు వేళలో మీకు రేడియో మనోరంజన్ పైన మీ తొలి రాగాలు కార్యక్రమానికి స్వాగతం. నేటికి మీ చెలిగిరిశాలిని మీ సేవలో ఉంటుంది. అలవాటు ప్రకారంగా దేవరాగాలతో ఆహ్లాదకరమైన కీర్తనలు, పాటలు ప్రసారం చేస్తూ ఉంటాం. అయితే మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి, కేవలం మీ రేడియో మనోరంజన్ పైన.

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని గోవింద నీ పిలిచే ప్రతి పిలుపులో భక్తి నమ్మకం శరణాగతి నిండి ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా, సంతోషం వచ్చినప్పుడు కృతజ్ఞతను మరవకుండా జీవించడమే ఆయన భక్తి మనకు నేర్పే సందేశం. మన ప్రయత్నానికి తోడుగా ఆ స్వామి అనుగ్రహాన్ని కోరుకుందాం. గోవిందా గోవిందా.

శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ వ్రతం భక్తి శ్రద్ధలతో చక్కగా సాగుతుందని ఆశిస్తున్నాము. వ్రతం అంటే నియమాలు పాటించడమే కాదు అని చెప్తూనే ఉంటున్నాం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, మాటల్లో మాధుర్యం, చేతల్లో మంచితనం పెంచుకోవడం కూడా. ప్రతిరోజు ఆ స్వామిని స్మరిస్తూ మీ వ్రతాన్ని ఆనందంగా కొనసాగించండి. శ్రోతలు, ఈ బుధవారం నాడు గుర్తించండి, మీరు వింటున్నారు మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం యొక్క లైవ్ ప్రసారం రేడియో మనోరంజన్ పైన. అయితే మీ మెసేజెస్ కోసం 5798689 5798689 5798 పైన పంపవచ్చు, లేదా కాల్ చేయండి 4028070 పైన.

ఈ భాద్రపద మాసంలో తిరుమలలో ముఖ్యమైన విశేషమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. 9 రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారన్నమాట. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం ప్రధాన ఘట్టాలు. అయితే ఉత్సవాల తేదీలు ప్రతి సంవత్సరం పంచాంగాన్ని బట్టి మారుతాయన్నమాట.

నవవిధ భక్తి అంటే భగవంతుణ్ణి చేరుకునే తొమ్మిది మార్గాలు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం స్వామి కథలను వినడం ఆయన నామాల్ని పలకడం ప్రేమతో సేవ చేయడం కూడా భక్తియే మనస్ఫూర్తిగా ఏ మార్గాన్ని అనుసరించిన శ్రీ వెంకటేశ్వరునికి మనం సమర్పించే ప్రేమే ప్రధానం సర్వత్ర గోవిందన

శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం సందర్భంగా మీకు తెలిసే ఉంటుంది ఏం జరుగుతుంది ఈరోజు కదా. ప్రముఖ యువ గాయకుడు రాహుల్ వెల్లాల్ నిన్న బెంగళూరు నుంచి మారిషస్కి చేరారన్నమాట. ఈరోజు రాత్రి 7 గంటల నుండి వాల్దివి అనే మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక కచేరీని అందించబోతున్నారు. ఈ దివ్య కార్యక్రమాన్ని మారిషస్ తెలుగు మహాసభ, మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం ఇంకా మారిషస్ తెలుగు యువకుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నమాట. భక్తి రసంతో నిండిన రాహుల్ వెల్లాల్ గారి మధుర గానాన్ని ఆస్వాదించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావడానికి భక్తులందరూ తప్పక విచ్చేయండి. గుర్తించండి, ఇట్స్ హ్యాపెనింగ్ దిస్ ఈవినింగ్ అట్ వాల్దేవి ఈవెంట్ హోల్ ఫీనిక్స్ యాజ్ ఫ్రమ్ 7 PM. ఈ కార్యక్రమం వాల్దేవి మండపంలో జరుగుతుంది, అయితే తప్పకుండా విచ్చేయండి.

Well, are you ready to experience this magical voice live today? శ్రోతలారా, ఇప్పుడే మీరు విన్న దివ్యమైన గొంతు యువకుడు యువ గాయకుడు రాహుల్ వెల్లాల్ గారిది. ఈరోజు రాత్రి రాహుల్ వెల్లాల్ గారు తమ బృందంతో కలిసి భక్తి సంగీత కచేరీని అందించుకుంటున్నారు. మన స్థానీయ కళాకారులు యోగేశ్వర రమయ్య గారు, వారి సంగీత బృందం కూడా తమ సంగీతంతో ఈ వేదికను భక్తి శోభను చేకూర్చుంటారు. అందరం కలసిమెలసిగా ఈ సంగీత సమర్పణను ఆస్వాదిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణలో మనస్సులను నింపుకుందాం. గోవిందా గోవిందా.

పూజా గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు మీ భర్త యతీశ్వర, తమ్ముడు మోవీష్, అమ్మ నీమా, నాన్న ధనేష్, మీ చెల్లెలు కెవినా, విధి, ఇంకా మీ అమ్మమ్మ అమృతి, సమస్త సోమి, సుకన్, ఇంకా పైలరమణ కుటుంబాలు మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే శ్రీ వెంకటేశ్వర పాట మీకు అంకితం.